0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ల
0: గారే
1: సూరకి గారే ఇన్నాయా
0: ఎక్క చతుర నార
1: అమ్మ చోరగలే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరగలే
0: మేరే మన్ కే ద్వార ఏ భూత జాత అమ్మ మదత జాత అదే ఏ